చెట్టి మదల చౌటి పొట్టిచింది, చెట్టి మదల చౌటి పొట్టిచింది, చెట్టి మదల చౌటి పొట్టిచింది.